చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిర్మే మే చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ మే మే చతుర్విపుంసతిశ్చ చతుర్

ఆత్మరూపం మానవే మానవిలాదమరూపం బోధగనే ఆన్మారు కయరే జిల్లై పులమురగే కణ్వెల ఆన్మరూపం అన్నమయే కోశమిలాదమరూపం అమరణే కోశమిలాదమరూపం మిన్నుమనో కోశమిలాదమరూపం విజ్ఞానే కోశమిలాదమరూపం తున్ను సుఖ కోశమిలాదమరూపం తొడపంచ కోశమిలాదమరూపం భిన్నముర ఆన్మాదు కయరే జిల్లై పిరివెనపే కణ్వెల ఆన్మరూపం స్థూల ముదల్ ఉడము ఆన్మ వైద్యమున

త్రయస్త్రిగుం సత్రయస్త్రిగుం సన్మే మేత్రయస్త్రిగుం సచ్చ చత్రయస్త్రిగుం సన్మే మేత్రయస్త్రిగుం సచ్చ త్రయస్త్రిగుం సచ్చ చత్రయస్త్రిగుం సత్రయస్త్రిగుం సచ్చ మే చత్రయస్త్రిగుం సత్రయస్త్రిగుం సచ్చ మే త్రయస్త్రిగుం సది

స్వరూపమదామానరూపం మగిగుకోరిడమాగు ఆత్మరూపం మగతుకు మగతాగు అనరూపం ఇగడుమరు వికారనిలాదాత్మరూపం ఇరుడక్ర నిర్మలమానరూపం సుఖగణమామాన్మాలు కయలే ఇల్లై స్వర్పురుణాం సకలముమే ఆనరూపం జీవపర భేదమిలాదాత్మరూపం చిత్తముగల్ ఎవయుమిలాదాత్మరూపం మేఘుమనామావిలదామానరూపం మిగుపరమాద్వైతమదామానరూపం ఓవలిలా చిన్మయమామానరూపం ఓర్వడివాయుళ్ళదువామానరూపం పావనమామానరూపం